0: నూదిహ ఎకే మెగాహెర్ట్స్.
1: మీ ఇస్మాయిల్ అఫ్వాన్ రంకుల నూకుల అళికుల హుదుకుల ఫెనయే దివేయుడుం అడువామంతిదాని నూదిహ ఎకే మెగాహెర్ట్స్ దివేహి ఎఫ్ఎం దొంవెలి.

ఒడుతకాయి బిముగా వాహా బయకు రుహముగయ్యాయి నుర్హముగా ఇకలాంగ్య ఖేమంతిర్విగిం వాయరు ఎవరై ఎబహీ ఎంబురి ఫ్రోగస్ దిమ్మీహుం ఎదని అల్లాహుగే దీం ఫ్యవా ఎహెన్ దీనిహియే అది ఎవరై ఎంబురి రుజూ అకురవ్వా హుషి ఎఖలాంగ్య హజరతషే.

ఎబయకు ఈమాము మఫహు అది హమకషరుం రసూలాయి హక్కు రసూలా కమం హెకివు మఫహు అది ఫాడువిగింవా దలీలుత ఎవరెన్న హమయం ఔ మఫహు కాఫిరువి భయక అల్లాహు తిద్మగు దక్కవాని కిహ్నకుం హియ్యే అనియావిరు వెగింవా కౌమక అల్లాహు తిద్మగెన్ను దక్కవతే.

0: అది ఉడుతగ్గా వాహా ఇచ్చకాయ్ బిమ్గా వాహా ఇచ్చే మిల్కొయ్ ఒడిగింవని అల్లాహషి. అది ఎమ్మెహా కంత రుజూఅకుర వాహుషి అల్లాహుగే హజ్రతషి.
1: దివేహ్ ఎఫ్ఎం దివేహ్ నాయకు నోదేహ్ ఎకె మెగాహెర్ట్స్.

ఎమ్మె మషూర్ కవాలవే కీకో బ్యాకమా మీద మ్యూజిక్ క్రిటిక్ టున్న సపోర్టర్గా మీదుగా మీదా మెవెసన్ననీ బహుస్కురేవేము ఏ నమస్తారీ హుం ఫెన్నహురి మక్పూల్ అది కామ్యాబు బై కవాలవతక బలాలానా.